శ్రీ గణేశాయ నమః. అస్మత్ గురుభ్యో నమః. అస్మత్ పరమ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ధియా సదా సవృతి మండల మధ్యవర్తి నారాయణ సరసిత సరసన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హరి హిరణమయవపూర ధృత శంఖ చక్ర హరి హిరణమయవపూర ధృత శంఖ చక్ర బ్రహ్మా మురారీ స్థిపురంతకారీ భాను శశి భూమి సుతో బుధస్త గురుస్త శుక్ర శని రాహు కేతవ సర్వే గ్రహ శాంతికరా భవంతు.